0: మోహన మురారి ధరా గగన థై మగన నాచుతా నాచే మాధవ మోహన మురారి నాచే మాధవ మోహన మురారి నాచే మాధవ మోహన మురారి
1: బలిహా